నా తన కల్లవేయమానికి తినే కల్లవేయమానికి సమన్నో జమా వ్యాఖ్యానో సోదో అంది కల్లా నేనా కలదు జమా గబా.